ఉన్నారు. సుదిశలే సభ భుదాతిని నిరై విభూతి హారు. సృష్టికపతి ఫిరమా పరలాయమా మొయ్య గ్రహంతు భగత్ ముదేకి బాయక కోయ్ సైనా కహే నిరై సర్వో జగా. सते रजर तमगण पंचय महाभूत दशै सृष्टि का पहिले मई थिए भगत कोई थिए नन्नरु जो देख अहिले सबै बुझ तिमी मेरै विभूतिहरु. सृष्टि का पछि फेर महापरलायमा मै ग्रहन्छु भगत मुदी.